వారేసి ఊరుతో పగ్గు పగ్గు నుంచి ఉధారుదారుతో సపద్దరు వారేసి ఊరుతో పగ్గు పగ్గు నుంచి ఉధారుదారుతో తుజి నక్రి తలకరిచి బస్ హల్ మజ్ గుల్లా బాచే పుల్లా గుల్లా బాచే పుల్లా మజ్జు.